0: గారే గారే
1: గరబడ
0: గారే గారే
1: సూర్య బదల
0: గారే గారే
1: అమ్మక
0: గారే
1: సూర్య కి తరది సూర్ ఎన్నాయా ఏదో.